0: దేవుల పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.livefm.lk
1: livefm.lk